క్లేబ్యం మాస్మగమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున్ ఉవాచ కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిషూదన. గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భేక్ష్యమపీహ లోకే.